సప్తఋషయః సముపాస్య సంధ్యామాకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితం